యజ్ఞో యజ్ఞపతిర్యజమా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్ యజ్ఞకృతి యజ్ఞీ యజ్ఞభుగ్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృతి యజ్ఞగుహ్య మన్నమన్నాదయేవ చ ఆత్మయోని స్వయం జాతో వైఖానః సామగాయనః దేవకీ నందన స్రష్టా క్షితీశ పాపనాశనః శంఖబృందకీ చక్రీ శారంగధనవాగదాధర రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః సర్వప్రహరణాయుధ ఓం నమః ఇతి హరయే నమః హరయే.